0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: 94, 95.6, 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Hi, hello, namaskaramlu. తెలుగు సినీ సంగీతం సరదా కబర్లు ప్రేరణ నవ్వులు అన్నీ ఒకే చోట కలిసే మీ ప్రియమైన కార్యక్రమం తుడి రాగాలు. ఇది నేను మీ ఆర్జే వర్ష. కొత్త ఉదయం, కొత్త అవకాశాలు, కొత్త కలలు, అవే నెరవే రాలంటే మొదటి అడుగు మనమే వేయాలిగా. అందుకే ఈరోజు మొత్తం షో థీమ్ డ్రీమ్ బిగ్ స్టార్ట్ స్మాల్. అయితే మరి మన సంగీత ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

ఈ రోజు బ్రేక్ఫాస్ట్ బైట్స్లో ఒక ఆసక్తికరమైన విషయం. కొన్ని ప్రముఖ సినిమాల టైటిల్స్ మొదట వేరే పేర్లతో అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో మార్చేశారు. ఆ కొత్త పేర్లే తరువాత ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఇది మనకు చెప్పేది ఏంటంటే, మొదటి ఆలోచనే చివరి ఆలోచన కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మార్పే విజయానికి దారి చూపుతోంది.

మిత్రులారా, తెలుగు వాదావదే భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పదం సంకల్పం. ఉచ్చారణ సంకల్పం, అర్థం దృఢమైన నిర్ణయం. ఉదాహరణ, సంకల్పం బలంగా ఉంటే లక్ష్యం చేరుకోవడం సులభం. సో ఈరోజు మీ సంకల్పం ఏంటి? కొత్త పని, కొత్త అలవాటు, లేక ఒక కలను మొదలు పెట్టడం. సంకల్పం గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఒక చిన్న ప్రేరణాత్మక ఆలోచన కూడా వినేద్దాం. కలలు కనడం గొప్ప విషయం, కానీ వాటి కోసం పనిచేయడం ఇంకా గొప్ప విషయం. చాలామంది కళాకారులు తమ కలలను నమ్మి ప్రయాణం మొదలు పెట్టారు. ఆ ప్రయాణం ఎప్పుడూ సులభం కాదు, కానీ వాళ్ళు ఆగలేదు. కాబట్టి మీ కలలు మీకంటే ముందుగా ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు, మీరు నమ్మితే సరిపోతుంది.

సాంగ్ స్టోరీస్ సమయం. సినిమా పాటల్లో మనం వినే చిన్న చిన్న సంగీత భాగాలకు కూడా ప్రత్యేక పేర్లు ఉంటాయి. పాట మొదలయ్యే ముందు వినిపించే సంగీతాన్ని ఇంట్రో అంటారు. మధ్యలో వచ్చే సంగీత భాగాన్ని ఇంటర్వల్ అని అంటారు. ఈ చిన్న భాగాలే పాటకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. కొన్నిసార్లు పదాలు గుర్తుచి లేకపోయినా ఆ సంగీతం మాత్రం వెంటనే గుర్తొస్తోంది. అది సంగీతం మాయా.

ఈ రోజు స్టార్ హైలైట్ యువతకు స్ఫూర్తిగా నిలిచిన కొత్త తరం కళాకారుల గురించి. ఈరోజు సోషల్ మీడియా ఉన్న నిజమైన గుర్తింపు మాత్రం కష్టపడి పనిచేసినప్పుడు మాత్రమే వస్తుంది. డ్యాన్స్, నటన, సంగీతం, రచన, ఏ రంగమైనా సరే నిరంతర సాధనే విజయానికి పునాది.

ఒకసారి ఊహించండి, మీ జీవితంపై సినిమా తీస్తే దానికి ఏ టైటిల్ పెడతారు? మిషన్ ఇంపాసిబుల్ ఆ? నవ్వుల ప్రయాణమా? ఆలోచిస్తూనే ఉండండి.

మీ కోసం ఒక చిన్న ప్రశ్న. సినిమా పోస్టర్ డిజైన్ కోసం ప్రత్యేక థీమ్ ఉంటుందా? దానికి జవాబు ఖచ్చితంగా ఉంటుంది. పోస్టర్ కూడా సినిమా ప్రచారంలో చాలా ముఖ్యమైన భాగం. ఒక మంచి పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

సినిమా ట్రైలర్ తయారు చేయడానికి కూడా ప్రత్యేక ఎడిటర్లు పనిచేస్తారు. కొన్నిసార్లు ట్రైలర్ తయారీకి వారాలు పట్టొచ్చు.

ఈరోజు యువత కోసం ఒక చిన్న సందేశం. మీరు ఇతరులతో పోల్చుకోవడం తగ్గించిన రోజు నుంచి నిజమైన అభివృద్ధి మొదలవుతోంది. మీ ప్రయాణం, మీ వేగం, మీ లక్ష్యం ప్రత్యేకమైనవి కాబట్టి పోల్చుకోవద్దు. మెరుగు పడండి.

రాపిడ్ ఫైర్ ఫన్. చిన్న సరదా ప్రశ్నలు. పుస్తకం లేదా సినిమా? ఉదయం లేదా రాత్రి? కామెడీ లేదా థ్రిల్లర్? టీ లేదా కాఫీ? ఈ ప్రశ్నలకు మీ మనసులో వెంటనే వచ్చిన సమాధానమే మీ అసలు సమాధానం.

మిత్రులారా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు. హ్యాపీగా ఉందండి, పాజిటివ్గా ఉందండి, తెలుగు సంగీతంతో కనెక్ట్ అయి ఉందండి. నేను మీ వర్ష. నమస్కారములు, శుభదినం.